0: పడుతుడు సారుమారుదా జనమందిలకు పగదిర ఒయిలు ఈ ఒయిలు అయిపోయే కారణం వస్తుందా
1: ఇసిమాలి అందరన కచ్చులు కడుగు తరకు ముండాసు ముట్టాల ముందు కైట్లు తరకటి పదుగు బాకి మారుకండ కట్టపునిటు కొట్టాక మందారు అనుకొరియారు ఈ కొరిన అప్పటిదలగా ఈయన పెరిపిన ఎగులు మాత ఒత్తొట్టాయ
0: సరే
1: ఆయన ఒట్టాలి సంగతి తెరించి అవి ఇచ్చినందు పనువరా ఈ బాగ్యాలు కండడు కులైన బిలే అప్ప రక్తేశ్వర కసందాయి తాయినావు అన్న అంచార్ దేవరా దురుత పడిన మలిగే కొరడట్ట
0: మందలే దాని కీర్తి నేను కుప్పిగా అతను బిలకులే పత్తొందు

0: నిఖిల్ రేడియో సారంగ్ 107.8 FM. ఇనిత తుళు కార్యక్రమగు నిఖిల్కి మాతిరిగ్ల మోకి దింజి సొల్మెలు. ఇనిత ఈ కార్యక్రమడు ఇంచిప్ప కుడ్లద తుళు భవనద సిరిచావడిడు కర్ణాటక తుళు సాహిత్య అకాడమి అంచని థియేటర్ యక్ష రిజిస్టర్ మొకల్న ఒట్టు సేరిగేడు యక్షగాన సాధకర సంస్మరణి తుళు తిట్టిన పూరరంగ సహిత యక్షగాన ఈ లేసిడు పాతెర్న బిన్నెర్ నకలన పాతెర్న కేనుందు బర్క
1: రుక్కు కర్యంగళ మిర్న పలయల్ ముప్ప వర్షగ దుంబు కోటి చెన్నైరుగు నేమ కట్టొంది తినకలు ఆపుర్తుగు అకలన ఒట్టుగు నేమద కలకపోదు అల్ప సందీపనొంది తినారు ఆండ ఇత్తే అర్ణ కండనేవుడు అర్ణ మగేవుడు కోటి చెన్నైర్న నేమ కట్టొందిచ్చేరు ఆండల ఆ ముప్ప వర్షద పిరాకుద నింపుడు ఇని పొరుతుగు ఈ చావడిడు కోటి చెన్నైర్న బెర్మెర సంధిద సంధిన నమ్మేదరుడు పనియర ఉల్లేరు అంచాదు ఇత్తే ముక్కలు ఇరువేరు సేరుదు పంపిన ఈ సంధికి నమ్మకి బియాక
2: ఎంగుల వెమ్మేరు కుల వెమ్మేరు ముది ఉది పనాతేరు ఆదిసాలుడు ముజు కుసుమోడు తత్యదాత గెలోడు తారిదాత తోరోడు వెమ్మేరు ఉది పనాతేరు ఆది ఎసాలుడే ముజు కుసుమోడు తత్యదాత గెలోడు తారిదాత తోరోడు నూలు దాత నువ్వు తనడే ఎంగుల కుల వెమ్మేరు ఉది పనాతేరు అంగైడు అది ఒక్కారా ముంగైడు ముజి ఒక్కారా మరం పుడు ముల్ల కావేరే పాతోడు పని మంచవు నెత్తిడే ఎలి నీలెత్తేడే ఎంకుల కులదే ఏరి ఉది పనా తెరి చెన్నయ్య పంపే ఓ అన్న నమనప్పే దేవ దేగి భూమికి కరడా తేరే అరడకేంది నమ కెంపుల జేగి పోయన్న కప్పగానికి ఎవర్తోను అప్పె పంతిన పరకేని పతను పోయింది పండే గిందలి గొడ్డ కబులుతి పెత్తద పేరే ఏలు గిండె పతను అన్ను పంచోలి బచ్చిర ఇదేవ అడి ఇది వంజి ఫింగరద పాలే పతుందు నమ్మ కెంపుల చేయకి పోయాను అప్పె పంతిన పరకేని నమ్మ సందది బరకన్నా ఎరగ బరికె జత్తేరు తన్నదోడు కుంటి పాపు కడతేరే ఐదు ఎలదుము పోనగా ఒత్తగంగి ఓర మరువ కడతేరే ఐదు ఎలదుము పోనగా కుదుములు గురన కుచ్చు ఉదేలు కడతేరే ఐదు ఎలదుము పోనగా అరి జపున గట్టగాలే ఉప్పు జపున గుంపగాళ్ళు కడతేరే ఐదు ఎలదుము పోనగా మైరి నలిపన్న మైరన్న పాతే ఊరమే పన కోంటాడుక కడతేరు ఐదేళ్ళ దుమ్ము పోనగా ఆనమే పన అనగాల పర్వత కడతేరు ఒత్త గంగు ఓర మరువ పోయేరు ఐదు ఆయరడవతిని గాన చూతే ఎరడబోతును పొన్న చూతే సంకోడు పెరియ చూతే కడతేరు బంగారు గుడ్డే కడతేరు ఏలుగడలే జత్తేరి కొంటేరు కోడి చెన్నరికి జత్తేరే ముక్కోలు మురికేరు ముక్కోలు నెగత్తేరు ఏలు గిండెడి నీరు వచ్చేరు అల్లిగడలే చుల్లిగడాలి పేరుగడాలి కడతేరు ఐదు నెత్తరి గడాలి పామాజు గడాలి ఉప్పి నీర ఊరి గడాలి పేరుగడాలు కడతేరే బెమ్మలేద కాటికి పోతేరు బెమ్మలేద కాటు పీర ఉడియేరు కెంపుల జగి పోనగా ఎన్న మెగ్గ చెన్నయ్య పనిపోయినా ఓ అన్నా నమ్మదేరి తిక్కేరన్న తిక్కేరు పనిపోయినా నమ్మదేరి తిక్కేరన్న అప్పే పంచిన సరి అన్న దేవరే ఉండదాడే పోపేరు కొనిన కప్ప కనిగే వెమ్మేరిన గుండదొప్ప దియ్యరు ఏలు చుట్టు బత్తేరి ఔసాగం అత్తేరు కప్ప కనిక కట్టేరి కయ్యి ముగ్గేరి అడ్డానే ఊరేరు ఐదు వాన్న కోటి నమ్మ అప్పే పంచిన పరకేని సందాయి తమల్తారా సందాయ నమ్మ సందాయన నమ్మ ఏ రాజా బరికేకి పోయింది పంపేరు కల్తి గంటేనే ఏ రాజా బరికేకి పోపేరే ಯಾರಜ ಬರ್ಕೇಡಿ ಚೆನ್ನೈ ಬಂತೇನೆ ಹೋಗಣ್ಣ ನಮ್ಮಂಗ ಅಪ್ಪೆಗೆ ಕೊರ್ಪೇನು ಬಂತೇರಿ ಪರ್ಮಲೆ ಬಲ್ಲಲಿ ಪರ್ಮಲೆ ಬಲ್ಲಲೆ ಚವಡಿಗೆ ಪೋಯ
1: ಸೊಲ್ಮೇಲೆ ರುಕ್ಕು ಕರಿಯಂಗಳ ಬುಕ್ಕ ಸುರೇಂದ್ರ ಪರವ ಕರಿಯಂಗಳ ಮುಕ್ಕಲಿಗೆ ಓಲ್ಲ ಬರೆದೀವಂದೆ ಅಯ್ಯನ ಬಾಯಿ ಪಾಠ ಮಲ್ಪಂದೆ ಮುಪ್ಪ ವರ್ಷಗೂ ತುಂಬು ತನ್ನ ಬದುಕದ ವೃತ್ತಿ ದೊಟ್ಟಗು ಪನ್ನೊಂದು ಬತ್ತಿನಂಚಿನ ಈ ಸಂದಿನ ಈ ಪುರ್ತುಗು ಈ ವೇದಿಕೆಡ ಪಂತೀರೆ ಉಡಲ್ ದಿಂಗಿನ ಸೊಲ್ಮಿನ ಸಂದಾಯಿತ ಮಲ್ತೊಂದು

0: అంచేతన కాంతం మాస్టర్ యక్షగానకు దీప అలాటను తోజాయినారు. విశాలవాయన మల్ల ప్రమాణద ఉంది సాధన ఉండు. ఆ కాలుడు మాన సన్మానద కాల బన్నాక బహుశా కాంతం మాస్టర్ ఉంతే రంగస్థోడు పిలపోతే మేబీ హీ లివ్డ్ ఫర్ 80-85 నియర్లీ 90 స్వల్ప వరుస ముట్టముట్ట బతికరిత్తారు. అంచిత్ర కాంతం మాస్టర్ నింపమడిపోయే థియేటర్ యక్ష బొక్క కర్ణాటక తొలు సాహిత్య అకాడమీ సేరుదు ఇని కొంచెం ఆటల మళ్ళీ తొందులేరు. థియేటర్ యక్షద డిమినిటివ్ ఎపల రంగద హిందే అత్త పరదేర్దు మత్తు దూర ఉంటున్నారు పృథ్వీరాజ కవిత. యక్షగాన నిర్దేశిత ప్రయత్నడు భారీ మల్ల వంజి ప్రయత్న సరియైన వంజి కాయకను మళ్తున్నారు. వంజి ప్రసంగం తెత్తుడు ఎంచ డైరెక్ట్ మళ్ళపొలి ఎంచ కొండోడి రంగస్తుడు ఇన్ని దిక్కులే గుర్తుండవు. ప్రసంగోను డైరెక్షన్ మళ్ళపడినా ఇచ్చిన అభినయం మళ్ళీ ఇచ్చిన పాత్ర ఇడీ ప్రసంగం కొంచెం అర్థ కొరదు. సభాలక్షణంలో పొసరూప కొరదు. ఇనిలో ఉంది క్రాంతికారి పద్యది ఉందిలేరారు తులుట్టు యక్షగాన పూర్వరంగ ఆవిడ ఆయన కలిస థియేటర్ యక్ష ఎన్న మిత్రరు పృథ్వీరాజ కవితారు ఆరు నిర్దేశనుడు యక్షగానద భాగవతి గడ్ల అరిత బొక్క నురిత అరిత కళావిదరి బేతే తుర్పుడి ఆయనే బేతే ఆరు అరిత బొక్క నురిత రెడ్డల కళావిదే ఆరేడ ఉంజి పండుపురండి ఆరే గుంజి డైరెక్షన్ ఇంకలు కురళి ఆరుంత దుమ్ము బర్ర కలపడు నన్ల ఈ కార్యక్రమను మళ్ళీనకలిగి పాల్పడేనకలిగి సదస్యరిగి అధ్యక్షరిగి మాతరిగి అన్న సుల్మే సందాపి ఓం స్వస్తి.
1: సుల్మెలు డాక్టర్ ఎం ప్రభాకర్ జోషి ఎంబిరేగ్
2: ఈతనేట ఇంచిప కుడ్లద తుళుభవనద సిరిచావడెడు కర్ణాటక తుళు సాహిత్య అకాడమీ అంచనే థియేటర్ యక్ష రిజిస్టర్డ్ మొకల్న ఒట్టు సేరికిడు యక్షగాన సాధకర సంస్మరణి తుళు తిట్టిన పూర్వరంగ సహిత యక్షగాన ఈ కార్యక్రమం కేనందు బత్తరు కేనందుపల్లి రేడియో సారంగ 107.8 FM ఉందు రంగ్ రంగ్ ద బదక్.

0: హయ మొగుముల పోసుకి
1: లాగ్ చేస్తానా ఫికిర్ నాతలే చెడు పైస జల్లెన్ సరియక అప్పదానే దిస్తా లాగ్ చేస్తానా ఫికిర్ నాతలే చెడు పైస సల్లెన్స్ హరియక అప్పదానే దిస్తా దక్కున్ మిస్తా హరియక ఆ దేవసాక్ ఎక్ సంగీత అస్తా అని ఆతా ఆమె అనేక పద మిక్మెక్సాచ తుమ్చా ముఖార పవయతా త్యా పదాచే నావ ఆసా తుజెతే సోబీత దొందొళె మాకా దిస్తా హే పద కొణే పురా ఐకలా తే సగళే తాణే మొగార పడలా చెడవాచే మనంత పితూర్ కణగోన థోడ్యా వేళాక తరీ బస్లాత్ హ్యా పదాక తచిచ్ ముళ్ళి ఎక్ గుండాయ ఆసా హ్యా పదాక ఇతలే సోబీత ఉత్రా మిక్మెక్సాన్ కషీ బరయలీ అసే హావే సబార్ పొట్టి చింతలే ఆసా తాచాకి సడ్ त्या पदाचो ताळो ताका बसयलें संगीत आनी ताका बसयलो ताळो आसा तो हर एका मनशाच्या मनांत रिगता हें पद गांव की आमच्या मदें येता प्रकाश डिसोजा बजपेचो एरिका सांगत आसतना बाब एरिको जर सांगत आसतना तो पदां गायताना ताणें केदाळाय प्रकाशाक सांगचें आसलें पक्कू तूं ओगोयेच बसून पदां म्हणटाय तुवें इल्लें हालयचे रे म्हणोन पूण सडाव जावन पक्कू पदां म्हणटना चड हालना पूण तो पद आवडटना मुखार बसलेल्यांक हालयता तशेली ताच्या पदाची तांक आसता आनी हें पद ताका तेकीत प्रकाश असो ताळो आनी ताका तेकीत ताका बरयलें संगीत हें सगळें मेळोन तुमच्या मुखार प्रस्तूत जाता तुजे सोबीत ते दोन दोळे

0: నిఖిల్ కేనుగల రేడియో సారంగ్ 107.8 FM. ఇనిత తుళు కార్యక్రమగు నిఖిలికి మాతిరిగల మోకిదింజి సొల్మెలు. ఇనిత ఈ కార్యక్రమడు ఇంచిప్ప కుడ్లద తుళుభవనద సిరిచావడిడు కర్ణాటక తుళు సాహిత్య అకాడమీ అంచని థియేటర్ యక్ష రిజిస్టర్ మొకలన ఒట్టు సేరిగేడు యక్షగాన సాధకర సంస్మరణే తుళు తిట్టిన పూరరంగ సహిత యక్షగాన ఈ లేసిడు పాత్రన బిన్నెర్ నకలన పాత్రన కేనుందు బర్క
1: రుక్కు కర్యంగళ మిర్న పలయల్ ముప్ప వర్షగు దుంబు కోటి చెన్నైరుగు నేమ కట్టొందిట్టిన కలు ఆపుర్తుగు అకలన ఒట్టుగు నేమద కలకపోదు అల్ప సందిపనొందిట్టినారు ఆండ ఇత్త రన కండనేవడు అరణ మగేవడు కోటి చెన్నయ్యర్న నేమ కట్టొందిజ్జరు ఆండల ఆ ముప్ప వర్షద పిరాకుద నింపుడు ఇని ఈ పొరుతుగు ఈ చావడిడు కోటి చెన్నయ్యర్న బెర్మెర సంధిద సంధిన నమ్మెదరుడు పనియర ఉల్లేరు అంచాద్ ఇత్త మొక్కలు ఇరువేరు సేరుదు పంపిన ఈ సంధికి నమకే బియాక
2: కెమ్మడ గరియాడు కెంపుల జమలెట్టి బొందు కెంపులు దమ్ము తెలుడు.

హాయ్ యానీ గారు, రక్షిత్ శెట్టి, రేడియో సారంగ్ 107.8 FM రంగు రంగు దబదు.